0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగాలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేలోని కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ధి చెందిన వ్యవసాయం, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇది వృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు AI, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: हमारे जो लक्ष्य है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, नुकसान हो जाए तो भरपाई करना, कृषि का विविधीकरण, वैल्यू एडिशन और प्राकृतिक खेती, इस धरती को, इस माटी को आने वाली पीढ़ियों के लिए भी सुरक्षित रखना है. हम इतने स्वार्थी नहीं हो सकते कि अनियंत्रित केमिकल, फर्टिलाइजर, कीटनाशकों का उपयोग करके माटी के स्वास्थ्य खराब कर.
0: వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజులు

0: ల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్లపాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
1: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: వేగంగా మారుతున్న యుద్ధ స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచీ నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.

శుభోదయం, శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో సరదాగా దసరా, శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం మరియు పాటలు విందాం.

శ్రోతలందరికి శరన్ నవరాత్రి శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులలో 5వ రోజు అమ్మ భక్తులకు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తుంది. సృష్టి స్థితి లయను లీలగా నడిపించేది కావున లలిత అని, ముల్లోకాలకెల్లా అత్యంత సౌందర్యవతి కావున త్రిపుర సుందరి అని అమ్మను పిలుచుకుంటాము. భండాసురుణ్ణి వధించడానికి ఆదిపరాశక్తి లలితాదేవిగా ఆవిర్భవించింది. శ్రీపురంలోని శ్రీచక్ర సింహాసనంలో కూర్చుని ఉంటుందట అమ్మవారు. చెరుకుగడ, పూలబాణాలు, పాసం, అంకుశం వంటి దివ్యాయుధాలను చేతపట్టి సమస్త సౌభాగ్యాలను, మాంగళ్యబలాన్ని ప్రసాదిస్తారు.

0: కార్యక్రమంలో సరదాగా దసరా శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: సరదాగా దసరా. దసరా అంటేనే సరదాల పండుగ. పిండి వంటల తయారీలో పెద్దలు, కొత్త బట్టలు కట్టుకున్న సంబరంలో పిల్లలు మునిగి తేలుతుంటారు. బ్రహ్మసభే బొమ్మల కొలువైన వేళ దేవతలంతా దిగివచ్చి ప్రతి ఇంటా దసరా కొలువులో కొలువు తీరే శుభ సమయం శరన్నవరాత్రులు. శరద్ ఋతువులో జరిపే పండుగ కాబట్టి శరన్నవరాత్రులు అంటారు. జగన్మాత మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసుని సంహరించిందని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే దసరా సందర్భంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఈ నవరాత్రులను దేవీ నవరాత్రులుగా భక్తులు జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి విజయదశమి వరకు ఘనంగా జరిపే ఈ పండుగే దసరా పండుగ. పూజలు, లలితా సహస్రనామ పారాయణలు, బొమ్మల కొలువులు, గర్బా దాండియా నృత్యాలు, రామలీలా ప్రదర్శనలు, ఇలా దేశమంతా అందరూ సరదాగా వేడుకగా చేసుకునే పండుగ దసరా. అనంతమైన ఆదిశక్తి పార్వతి, ఉమా, లలిత మొదలైన నామాలతో పిలువబడుతూ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన అవతారంతో, అలంకరణతో భక్తులను రంజింపచేస్తూ ఆధ్యాత్మికానుభూతులను ప్రసాదిస్తుంది. నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఎన్నో కథలు జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. శ్రీరామచంద్రుడు రావణాసురుని విజయదశమి నాడే సంహరించాడని, ఆ విజయానికి సంకేతంగా ప్రజలు వేడుక చేసుకుంటారని రామాయణ పరంగా ఒక కథనం. అర్జునుడు విజయదశమి నాడే శమీవృక్షాన్ని పూజించి అజ్ఞాతవాసానికి బయలుదేరే ముందు దానిపై దాచి ఉంచిన ఆయుధాలను తిరిగి తీసుకుని ఉత్తర గోగ్రహణంలో విజయుడైనాడని భారతపరమైన కథ. పార్వతీదేవి 10 రోజులు 10 అవతారాలను ఎత్తి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షసుడిని వధించిందని, రాక్షస భయం వదిలినందుకు ఆనందించిన ప్రజలు దసరా వేడుకలు చేసుకున్నారని, ఆ గుర్తుగానే దసరా వేడుకలు నేటికీ చేసుకుంటున్నారని మరో కథనం. అయితే ప్రజలలో ఎక్కువ ప్రచారంలో ఉన్న కథ మహిషాసురుని వధ. మహిషాసురుడనే రాక్షసుడు దేవతలను, మునులను బాధించేవాడని అందరూ త్రిమూర్తులతో మొరపెట్టుకోగా, ఆ ముగ్గురిలోని తేజస్సు దుర్గామాతగా రూపుదాల్చి మహిషాసురునితో యుద్ధం గావించి విజయదశమి నాడు విజయం సాధించిందని చెబుతారు. అందుకే అనాదిగా దుర్గాదేవిని పూజించడం ఒక ఆచారమైంది. దసరా అంటే పూజలు, ఆరాధనలు, పారాయణలు మాత్రమే కాదు, సరదాగా వేడుకగా ఆనందించే అపరూపమైన పండుగ కూడా. మరి ఆ దసరా సరదాలను ఒకసారి వీక్షిద్దామా? తమిళనాట దసరా అంటే పూజలు, పునస్కారాలు, ఆలయ దర్శనాలు ఒక ప్రక్క అయితే, కనువిందు గావించే బొమ్మల కొలువులో మరో ప్రక్క. దసరా వస్తోంది అనగానే నెల రోజుల ముందు నుండే బొమ్మల ప్రదర్శనలు, విక్రయాలు ప్రారంభమవుతాయి. తమిళనాట వివిధ ప్రాంతాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా బొమ్మలు దిగుమతి అవుతుంటాయి. పర్యావరణ హిత బొమ్మల తయారీ ఇప్పటి కొత్త ట్రెండ్. మార్కెట్లోని దుకాణాలన్నీ రకరకాల బొమ్మలతో ముస్తాబవుతాయి. నవరాత్రులను పురస్కరించుకుని ఇళ్లల్లో, ఆలయాల్లో, దుకాణాల్లో, తదితర ప్రదేశాలలో బొమ్మలు కొలువు తీరుతాయి. బొమ్మల కొలువు తొలి ఆవిష్కరణ ఎప్పుడు జరిగిందో కానీ దాని అనుకరణ మాత్రం తరతరాలుగా కొనసాగుతున్నది. బ్రహ్మపదానికి వికృతి బొమ్మ కాబట్టి బ్రహ్మసభే బొమ్మల కొలువైందని కొందరి పెద్దల నిర్వచనం. బ్రహ్మ సృష్టిలో దేవతలు మొదలు సమస్త ప్రాణికోటి ఉన్నట్లే బొమ్మల కొలువులో దేవతలు, దేవుళ్ళు, జంతువులు, పక్షులు, వృక్షాలు మొదలైన వాటి బొమ్మలు చోటు చేసుకుంటాయి. ఆ బ్రహ్మగారి సభకు అద్దం పట్టేట్లు అందంగా బొమ్మలను తీర్చిదిద్దడమే ఈ బొమ్మల కొలువు. శరన్నవరాత్రులు

అమ్మవారికి సమర్పించే అద్భుత కళాంజలి, మహిళల ప్రతిభకు పట్టంగట్టే సృజనాత్మక సృష్టి బొమ్మల కొలువు. తెల్లని వస్త్రం పరిచిన మెట్లపై బొమ్మలను అందంగా అమరుస్తారు. కొందరు 9 మెట్లు పెడితే మరికొందరు 7 మెట్లు పెట్టడం ఆనవాయితీగా భావిస్తుంటారు. ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తుకెదిగావని అని ఓ కవి అన్నట్లు, ఎన్ని మెట్లపై బొమ్మలు పెట్టామనే భావన కాక ఎంత పవిత్రమైన భక్తి భావనతో పెట్టామన్నది ముఖ్యం. ఇది ఒక సమష్టి కృషి. పైనారల్లో పెట్టిన బొమ్మల పెట్టెను దింపడం, బొమ్మలను శుభ్రపరచడం, అందంగా అమర్చడం మొదలైన అన్ని విషయాల్లోనూ కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించి కొలువును మరింత సబబుగా దిద్దుతారు. ఒక థీమ్ ప్రకారం బొమ్మలను అమర్చడం నవతరం ఆలోచనలకు ప్రతిరూపం. రామాయణ, భారత భాగవతాది కథలకు సంబంధించిన థీములతో బొమ్మలను అమర్చి చిన్నారులకు పురాణాల పట్ల అవగాహన కలిగిస్తున్నారు. ఐహిక ఆముష్మికముల కలబోతైన బొమ్మల కొలువుకు పూజలు చేసి నివేదన కావిస్తారు. 10 మందిని ఒకచోట చేర్చే పవిత్రమైన వేడుక ఇది. రండి మా ఇంటికీరు పేరెంటమునకు బొమ్మలెత్తును మా పిల్ల అమ్మలారా అని పింగళి కాటూరి కవుల పలుకులు ప్రతితరం రాబోయే తరాలకు వినిపించాల్సిన అమృతపు గుళికలు. తమిళనాటునే కాకుండా ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో కూడా బొమ్మల కొలువులు పెట్టడం ఒక వేడుక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా పండుగ వేడుకలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలు రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. రోజుకొక రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దసరా ఉత్సవాల ముగింపు రోజున కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవం నయనానందకరం. విజయదశమి రోజున అందరూ జమ్మి చెట్టును పూజించడం ఆనవాయితీ. తెలంగాణలో దసరా పండుగను పెద్ద పండుగ అంటారు. బతుకమ్మ పండుగ ఇదే సమయంలో వైభవోపేతంగా జరుపుతారు. బతుకమ్మ పేర ఆశ్వయుజ పాడ్యము నుండి మహర్నవమి వరకు మంగళగౌరిని పూజిస్తారు. ఒకే చోట బతుకమ్మల నుంచి చుట్టూరా స్త్రీలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఆధ్యాత్మికతతో పాటు వినోదం, ఆనందం, ఉత్సాహం కలగలిసిన సరదా పండుగ తెలంగాణలో బతుకమ్మ పండుగ. దసరా సరదాలు మనలో చైతన్య శక్తిని కలిగించి ఆధ్యాత్మిక సాధనలో జీవితాన్ని మలుపు తిప్పుతాయి. మహావైభవంగా కోల్కతాలో జరిగే దుర్గాపూజలు చూసేటందుకు ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు వస్తుంటారు. రవీంద్ర సంగీతం, హాస్యకవి సమ్మేళనాలు, నృత్యాలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు ఈ దసరా వేడుకల్లో భాగాలే. బెంగాలీలు మాత్రమే కాకుండా మిగిలిన వారు కూడా ఈ కార్యక్రమాలకు హాజరై సరదాగా దసరాను ఆస్వాదిస్తారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో దసరా వేడుకల్లో గర్బా, దాండియా నృత్యాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ నృత్య ప్రదర్శనకు ముందు నుండే శిక్షణ తరగతులు, అభ్యాసాలు కూడా ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. వయసుతో ప్రమేయం లేకుండా ఈ నృత్యాలలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సరదాలు మిగిలిన రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలో మైసూరు దసరా వేడుకలు జగద్విఖ్యాతం. ఈ వేడుకలను వీక్షించేందుకు దేశ విదేశాల నుండి కూడా జనం తరలివస్తుంటారు. చాముండీశ్వరీదేవిని పూజించి ఏనుగుపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి చేసే అంబారి ఊరేగింపు, విద్యుత్కాంతులతో ప్రకాశించే మైసూరు మహారాజుల భవనం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక ఉత్తర భారతదేశంలో దసరాకి ఆ సరదాలకి ఒక ప్రత్యేకత. నవరాత్రులను పురస్కరించుకుని ఉపవాస దీక్షలు, భజనలు, నామసంకీర్తనలు, కన్యలను పూజించి అన్నవస్త్రాదులు, బహుమతులు సమర్పించడం సర్వసాధారణం. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వీటితో పాటు రామలీలా వేడుకలు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. చిన్న చిన్న వీధులు మొదలు పెద్ద పెద్ద ఆడిటోరియంల వరకు అన్ని చోట్ల రాత్రి సమయాలలో రామలీలా ప్రదర్శనలు జరుగుతాయి. అన్ని స్థాయిల ప్రజలకు అందుబాటులో ఉండి ఆనందం, వినోదం పంచుతాయి. రామాయణం కథనంతా రోజూ కొన్ని ఘట్టాలను నృత్యనాటక రూపంలో ప్రదర్శిస్తారు. రామలీలా వేడుకలను వీక్షించేందుకు జనం బహుళ సంఖ్యలో హాజరవుతారు. ఇవి జరిగే ప్రాంతాలలో ఎన్నో కొత్త దుకాణాలు వెలుస్తాయి. దుస్తులు, అలంకరణ సామాగ్రితో పాటు పిల్లలకు విల్లంబులు, గదలు, రావణాసురుడు, హనుమంతుడు మొదలైన వారి తొడుగులు

0: విక్రయాల్లో ముఖ్య భూమికను వహిస్తాయి. ఇన్ని ఉండగా దసరాల్లో సరదాకు కొదవేముంది? దసరా వేడుకల్లో చివరి రోజు అంటే విజయదశమి నాడు రావణ కుంభకర్ణ మేఘనాథుల బొమ్మలను కాల్చడం ఒక ఆనవాయితీ. నగరంలో ఎన్నో ప్రాంతాలలో ఇది నిర్వహిస్తారు. ఇవి చూచేందుకు జనం తండోపతండాలుగా హాజరవుతారు. రామలీలా మైదానంలో జరిగే ఈ అతిపెద్ద వేడుక ఒక ప్రత్యేక ఆకర్షణ. టపాకాయల మూతలతో, అంబరాన్నంటే సంబరాలతో దసరా వేడుకలను ఘనంగా ముగిస్తారు. ఒడిశాలో కూడా దసరా ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. కళాకారులు తయారు చేసిన విగ్రహాలను వీధి వీధిలో కొలువు తీరుస్తారు. చివరి రోజు రావణ దహనంతో వేడుకలు ముగుస్తాయి. నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. కేరళలో మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నంగా ఈ పండుగ ఉత్సవాలను జరుపుకుంటారు. ఇక్కడ రావణ దహనం ఆయుధ పూజల కంటే విద్యకు కళలకు ప్రాధాన్యతనిచ్చి సరస్వతి పూజ జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దసరా వేడుకలు విభిన్నంగా జరుగుతాయి. 7 రోజుల పాటు పండుగను ఘనంగా జరుపుతూ రఘునాథ దేవుణ్ణి ఆరాధిస్తారు. రాజస్థాన్లో కూడా దసరా చాలా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అందరూ కలిసి జాతర మాదిరి వేడుకను జరుపుకుంటారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల వారు ఈ దసరా పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రుల్లో జరిపే సరస్వతీ పూజ, ఆయుధ పూజ పిల్లలకు పెద్దలకు భక్తి ప్రపత్తులతో పాటు వినోదం కూడా కలిగిస్తుంది. తమ తమ వాహనాలను శుభ్రపరుచుకుని అలంకరించుకోవడం అందరికీ ఆనందమే. ఇక పిల్లలు పెద్దలకు సాయం చేయడంతో పాటు తమ బుజ్జిబుజ్జి సైకిళ్లకు అలంకారం చేసుకుంటూ మురిసిపోతారు. భారతదేశమంతటా సామాన్య జనులు మొదలు ఆధ్యాత్మిక వేత్తల వరకు శ్రద్ధగా జరుపుకునే పండుగ దసరా. సుఖమయ సంతోషాలకు ప్రతీక అయిన ఈ పండుగ జీవితానందానికి మేలుకొలుపు. చింతల్ని, వంతల్ని, కష్టాలని, కలతల్ని మరిపించి మన భారతీయ సంస్కృతి వైభవాలకి అద్దం పట్టే సరదా పండుగ దసరా.
1: ఇంతవరకు సరదాగా దసరా శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల ఆలపించిన లలిత గీతం వినేద్దామా?

భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతికి గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, పీపుల్స్ ప్రెసిడెంట్గా కలాం గారు భారతదేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఒక పక్క దేశ ప్రభుత్వంలో కీలక పాత్రను పోషిస్తూ, మరోపక్క విద్యార్థులను గొప్ప నాయకులుగా తయారు చేయడానికి ఎంతో కృషి చేశారు కలాం గారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కలలు కనాలి, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయాలని బోధించారు కలాం గారు. ఆయన జీవిత విశేషాలను, జీవిత పాఠాలను తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్గా మనకు అందించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సత్యాన్ని పాటించి చూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు.

మన దేశ మహిళల కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో నేడు ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన 2.0 గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. ఆర్థిక రేఖకు దిగువ ఉన్న మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఎల్పిజి కనెక్షన్ అందించి కట్టెల పొయ్యి పొగ నుండి మహిళల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణాన్ని రక్షించడం ఈ పథకం యొక్క లక్ష్యాలు. ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన 2.0 ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే దరఖాస్తుదారు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన మహిళ అయి ఉండాలి. ఇంటి వద్ద ఇంతకు మునుపు ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన 2.0 పథకం యొక్క మరిన్ని వివరాల కోసం మరియు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం కోసం pmuy.gov.in వెబ్సైట్ను సంప్రదించగలరు.

రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో నవరాత్రుల సందర్భంగా మధువంతి మహిళా మండలి సభ్యురాండ్లు ప్రత్యేక కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: திரைகானம் நிறைவு பெற்றது. இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள் ஹைதராபாத் அஞ்சல்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస జీవిక మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళ పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్ధం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రియ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచీ విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య

బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని, విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ధి చెందిన వ్యవసాయం, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ధి సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్ట్రపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని, ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక, ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ IUKFP సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక, ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురు

0: ప్రకటిస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్ధు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి చెన్నై 100.1 MHz ఎఫ్ఎం గోల్డ్ అలెవరిసి. నేరం 12:15 మెల్లిసే కేట்கலாம். முதல் பாடல் டிஎல் தியாகராஜன், உஷாராஜ் ஆகியோர் பாடியது. பாடலுக்கு இசை தாயன்பன். பாடலை இயற்றியவர் பாரதியார்.